నారాయణ గరి నమో నమో నారాయణ గరి నమో నమో నారాయణ గరి నమో నమో నారాయణ గరి నమో నమో నారాయణ గరి నమో నమో నారాయణ గరి నమో నమో నారాయణ గరి నమో నమో.